0: గారే గారే
1: జరబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక పట్ట
0: గారే గారే
1: సూరకి తరది సూర్ ఎన్నాయా ఎక్క చతుర నార అమ్మ చోడగలదే.

0: గారే గారే
1: ధర పడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: పట్టే గారే
1: సూరకి ధరది ఇన్నాయాదు ఎక్క చతుర నార అమ్మ చూడగలది.